0: తిరుసుబ్రహ్మణ్యార్ ఆలయం తరపున అందరికీ నమస్కారం. నేపాల్లో ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను ఆదుకునేందుకు న్యూజిలాండ్ హిందూ టెంపుల్ సొసైటీ ఆధ్వర్యంలో నేపాల్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ రైజర్ దోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 5వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 69 టైడల్ రోడ్ మాంగ్రి ఆక్లాండ్ లోని తిరుసుబ్రహ్మణ్యార్ ఆలయంలో జరుగుతుంది. కేవలం $12 విరాళంతో రుచికరమైన దోసాను ఆస్వాదిస్తూ నేపాల్ వరద బాధితులకు మనవంతు సహాయం అందించవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన మొత్తం నిధులను నేపాల్ వరద బాధితుల సహాయార్థం విరాళంగా అందించనున్నారు. కాబట్టి న్యూజిలాండ్ లోని మన తెలుగు వారందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మంచి కార్యక్రమానికి మనవంతు సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన చిన్న సహాయం ఆపదలో ఉన్న వారికి ఎంతో పెద్ద అండ. తినండి, సహాయం చేయండి, మానవత్వానికి చేయూతనివ్వండి. ధన్యవాదాలు.
1: ఇంద్రియ తిరుమందిరం 2034 తందిరం. முழக்கி எழுவன மும்மதவேழம், அடக்கி அறிவொன்று கோட்டையை வைத்தேன், பிழைத்தன ஓடி பெருங்கேடு மண்டி, கொழுத்தன வேழம் குலைக்கின்றவாறே என்பதுதான் அந்த திருமந்திரம். முக்குணங்கள் என்பது பெரிய யானைகள் போன்றன. அவற்றை சரி செய்ய அறிவு என்ற கோட்டையில் வைத்தேன். தப்பித்தால் போதுமென அந்த யானைகள் ஓடி பேரழிவை சந்தித்தது. சாத்வம், ரஜோ மற்றும் தாமோ குணங்களை கடக்க வேண்டுமானால் விழிப்புணர்வு பெற்று அறிவு நிலையில் இருக்க வேண்டும். அவ்வாறு இருந்தால் 3 குணங்களும் மறைந்து நிர்குணமான இறைநிலையை அடையலாம்.